మా ఆదరే ములు లోవటవాడా, మేమకియాన్నే ఆనంద పెరేరా ఔట మే గియలియాన్నే హేమసిరి హాల్పిట అభితోగులుండ కూడా కాదరే.

స్నేహసే నవాతని మగే లోవే గాయనికాన్ని చారిత ప్రియదర్శని పీరిస్ పద్మాలావ మే గీతే హేమసిరి హాల్పిటగిన్.

0: radio.lk.
1: అభివర్ధన బాలసూర్య సమగ నిరంజల సరోజిని గాయన మే గీతే పద్మాలావళి అనిత్ హేమసిరి హల్పిటర్.

బంధు సమరసింగ టెన్నిసన్ కురే నీలాంతి దాస్ కౌనరత్న ఫ్లెక్స్ కొడిపిల్లి సమగ సుశీల కోటగేతుడు తవత్ విశాల నలుల రసక్రంగపాన జుండాయి గుండాయి చిత్రపటి అయిన మీ గీతే పద్మాలావళి అన్ని హేమసిరి హాల్పిట సునీల్ టీ ఫిల్మ్స్ వెన్వి మీ చిత్రపటి అధ్యక్షనీకరణి సునీల్ సోమ పీరిస్ అభిసాంధు మోహిదింబెక్ సమగ లతా వాల్పుల గాయన సాగర హిమ్య సోయా గీతే దెంగ్.